ఇక్కడ తిరిగిన కథ రెంధా జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధ దింధ ఆ జుమకు జుమకు దింధ ఇందా.

0: దొందరగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పరని
0: పరిగడతాయి
1: మగ మగ మగ మగ మరి మగ మర